చిత్రం దోస్త్. సంగీతం విద్యాసాగర్. రచన ఎస్ రమేశన్ నాయర్. ఆలాపనం కెజె యేసుదాస్, కెఎస్ చిత్ర.

చిత్రం దోస్త్. సంగీతం విద్యాసాగర్. రచన ఎస్ రమేశన్ నాయర్. ఆలాపనం కెజె యేసుదాస్, కెఎస్ చిత్ర.